0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాల్ కృతులు వింటారు. ముందుగా వినండి దేవ దేవ జగదీశ్వర పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం గానం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
2: లిసన్ టు కాంపొజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాల్. ద రెండిషన్ బిగిన్స్ విత్ దేవ దేవ జగదీశ్వర ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి set to Aditaal, rendered by Shemangudi Shri R. Srinivasa Iyer.

0: ఇప్పుడు వినండి సేవే శ్రీకాంతం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, గానం కుమారి శ్రీరంగం గోపాలరత్నం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మోహన కళ్యాణి. సేవే శ్రీకాంతం, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ రచనలు విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముసునూరి వెంకట

0: రమణమూర్తి గానం వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామశర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారసాక్ష పరిపాలయ, పంతువరాళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూ విల్ నౌ లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ముసునూరి వెంకట రమణమూర్తి. He is accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. Listen to Sarasaksha Paripalaya, a composition of Swati Thirunal in rag Panthuvarali set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దశరథ నందన అసావేరి రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆదితాళం.
1: శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ దివ్యనామ సంకీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అసావేరి దశరథ నందన సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ నేతి శ్రీరామ శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పుల్లేటికుర్తి రామారావు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Garimalla Balakrishna Sad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ యుల్ బి జాయిన్ ఏ అన్నమాచార్య కీర్తన నమిత దేవం భజే ఇంద్రాగ్ హంసధ్వని సెట్టు ఖండచాపుతాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నమిత దేవం భజే హంసధ్వని రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri Garimal Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B.V.S. Prasad.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. Innati Karnataka Sangeeta Karyakramamlo, Sri Garimal Balakrishna Prasad Gari, Ganam Vintunnaru. వాద్య సహకారం వైలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నౌ ప్రజెంట్స్ ఏ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇన్ రాగ్ రాగమాలిక సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన వింటారు.

0: యూ హావ్ ఎంజాయ్డ్ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇంద్రా రాగమాలిక సెరు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూ హావ్ ఎంజాయ్డ్ వోకల్ రిసైటల్ బై శ్రీ గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బివి దుర్గాభవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.